ఫాన నుబాకమ జస్సాఫికంగా మెనువి తిమమ్మెన్ నుబునానువే ఎకలేగ ఫాను విదాళువి హమ కశ్వరం త్యబామీహుం షరీకుకం ఉళే తకెతిం తిమం కలేగ ఫాన్ బరీయవగిం వాకమం అల్లాహ్ హెకి పురవ్వమే అది త్యబామీహుం వెస్ హెకి వాషే.

0: కడిమెందరంగం రాతే చెహి మే ఇది విహరాచేగాడు.
1: ఫహి హైదుమే
0: అస్సలాము అలైకుం. ఇస్లామిక్ అఫేర్స్ మీ దెమ్మగన్న హిద్మైత్తక బెహే మౌలమాతి హంతిరిన హమే హిస్సా కొలాని దెన్ అదే అడుగున్ మేంగ మేదుక ప్రోగ్రామ్ కొరియ తిన కొరియ గెందారుగ ఎహంతిరిన ప్రోగ్రామ్ గా బారవడాగన్ మగ ఫుర్సతు ఓయ్ వాహక ధన్యవాద అడుగున్ మేంగ నంబర్ కే తిన తిన హతరే సుమెం హై సుమెం హై ఇస్లామిక్ అందతక ఉగాఫా బెహే వజారా గె ని హిద్మైత్తక మేదుక ప్రోగ్రామ్ అడుగున్ మే బలాలము దాని ఎహమ ప్రోగ్రామ్ ఫెషుమ్ గ గతం ఇస్లామిక్ అందతక ఉగాఫా బెహే వజారా గులే కొరు మౌలుమాత్ కొలాగున్ మే మిహై సబ్ హిస్సా కొల్లానా

0: గడిం మెందమున్ అలివే దెగడి తిరిస్ మీ దివేరాజ్యే గడు
1: మీ అషారహరం మతేగే ఉమ్రు ఫ్రయ ఖాస కొరేఫావా ప్రోగ్రామే మీ ప్రోగ్రామ్ గా అషారహరం దర్శగే కుడుకు దిన్న నొగొలే అడా వాహకురుం ఎకషిగెం వే
2: సీదా మగో